ఈ శక్తి కొరడాపుడు వాళ్ళ ప్రీతిని పలడుందండ, ఆ భాషద శక్తిని మనవరికే మల్పడాపుడు, ఆ భాషద శక్తి గొత్తాండ అభిమానుడు పండ్రాపుడు, శక్తి ఆ భాషకి శక్తి ఉండు పంపిన అంచాదు పునగా ఆ రీతిగా ఉంది చడవళి స్వాతంత్ర్య హోరాటద సందర్భుడు తులుటే భాషను మలతేరు. ఐదు ఒక తులుటు బరపినంచిన పుస్తక ప్రకటన మలతేరు, తుళు కల్పావలొచ్చిన కలిసం మలతారు, తుళు వ్యాకరణ బరయరు అంచాదుపునగా బేతమేత నమ్మనడు కలిసం మలతనను ప్రాచీన నెట్నమ స్వాతంత్ర్య పూర్వడ తూర సాధ్య బహుశా ఐకి ఇమ్ము కొత్తుండనామా ఇని తుళునాడద భాష తుళువే ఆదుప్తు. నీకు ఉంచి పాత్రను యాను పండ్రమూలు ఇష్టపడతా. కన్నడ సంస్కృతి బేత, కర్ణాటక సంస్కృతి బేత. కన్నడ సంస్కృతి పండ కన్నడ కన్నడ భాష, కన్నడ కల్చర్, కన్నడకు సంబంధపట్టిన కర్ణాటక సంస్కృతి పండ హలవు భాషగళ, హలవు సంస్కృతిగళ, హలవు ధర్మగళ ఒందు సమ్మిశ్రాదు. అల్లి కొంకణియూ ఇదే, అల్లి బ్యారి భాషయూ ఇదే, అల్లి కుందాపుర కన్నడవు ఇదే, అల్లి హవ్యక కన్నడవు ఇదే. ಕನ್ನಡದಲ್ಲಿರುವಂಥ ಎಲ್ಲ ಕರ್ನಾಟಕದಲ್ಲಿರುವಂಥ ಎಲ್ಲ ಭಾಷೆಗಳ ಅಥವಾ ಎಲ್ಲ ಸಂಸ್ಕೃತಿಗಳ ಸಮ್ಮಿಶ್ರಣ ಇದು ಕರ್ನಾಟಕ ಸಂಸ್ಕೃತಿ. ಖಾಲಿ ಕನ್ನಡ ಸಂಸ್ಕೃತಿ ಒಂದೇ ಅಲ್ಲ, ಕನ್ನಡ ಸಂಸ್ಕೃತಿ ನಮಗೆ ಮುಖ್ಯ, ಬಹಳ ಗೌರವದಿಂದ ನಾವು ಅದನ್ನು ನೋಡ್ತೇವೆ. ಏನು ಚಾಲ ಆದ್ರಿಗೂ ಕರ್ನಾಟಕದ ಆಡಳಿತಕ್ಕೆ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ಇದೆ, ಅದು ಶೈಕ್ಷಣಿಕ ವ್ಯವಸ್ಥೆ ಇರ್ಬೋದು ಏನೇ ಇರ್ಬೋದು, ಕರ್ನಾಟಕದ ಆಡಳಿತಕ್ಕೆ ಒಂದು ಜವಾಬ್ದಾರಿ ಇದೆ. ಏನು ಜವಾಬ್ದಾರಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಎಲ್ಲ ಭಾಷೆಗಳ ಎಲ್ಲ ಸಂಸ್ಕೃತಿಗಳ ಹಿತಾಸಕ್ತಿಯನ್ನು ಅದು ರಕ್ಷಣೆ ಮಾಡಬೇಕು. ಕೇವಲ ಕನ್ನಡದ್ದು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಕನ್ನಡದ್ದು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಎಲ್ಲ ಭಾಷೆಗಳ ಎಲ್ಲ ಸಂಸ್ಕೃತಿಗಳ ಹಿತಾಸಕ್ತಿಯನ್ನು ರಕ್ಷಣೆ ಮಾಡುವಂಥ ಅನಿವಾರ್ಯತೆ ಯಾವುದಕ್ಕಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕನ್ನಡಕ್ಕಿದೆ ಮತ್ತು ಕನ್ನಡ ಆಡಳಿತಕ್ಕಿದೆ. ಇದನ್ನು ನಾವು ಅದನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಾಗತ್ತೆ. ಇಂಚ ಅರ್ಥ ಮಲ್ತೊಂಡ ನಾಮ ಅಪಗ ನಮ್ಮ ಒಂದು ನೋಪ್ಪಿಯೋಡಾಪಣು, ತುಳು ನೋಪ್ಪಿಯೋಡಾಪಣು, ಕೊಂಕಣಿ ನೋಪ್ಪಿಡಾಪಣು, ತುಳುತ್ತ ಬುಲೆಚಿಲ್ ನೋಪ್ಪಿಯೋಡಾಪಣು, ಕೊಂಕಣಿಂದ ಬುಲೆಚಿಲ್ ನೋಪ್ಪಿಯೋಡಾಪಣು, ಅವೇನು ಇಂಚ ನಮ್ಮ ಬುಳೆತರ ಸಾಧ್ಯ ಪನಪಿನ ನಮ್ಮ ಯೋಚನೆ ಮಲ್ಪಡಾಪಣು ಒಂದು ಬಹಳ ಮುಖ್ಯ.